0: స్నేహభారతి తెలుగు కార్యక్రమం. స్నేహభారతి శ్రోతలందరికీ నీలిమ నమస్కారం. ఈనాటి మా ఈ స్నేహభారతి కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కవయిత్రి ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. శ్రీమతి ఆశాజ్యోతి గారు బెంగళూరులో ప్రొఫెసర్గా పనిచేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, రష్యా, ఇంగ్లీష్, హిందీ వంటి అనేక భాషలలో వీరికి ప్రావీణ్యం ఉంది. ఎన్నో రచనలు, అనువాదాలు చేసి బహుభాషా సాహితీమూర్తిగా ఎదిగారు. ఈవిడ అవార్డులు చెప్పాలంటే ఇన్నో అన్నో కాదు. 1990లో వీరికి గోల్డ్ మెడల్, ఆచార్య దోణప్ప గోల్డ్ మెడల్ లభించింది. ఆ తర్వాత 2011లో నీ గర్భాశయంలో నాకు చోటువు అనే వేకువ కవిత పురస్కారం, 2017లో డిస్టింగ్విష్డ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ స్టడీస్ అవార్డు, 2016లో సాహిత్య రత్న అవార్డు, 2022లో మాడభూషి సాహిత్య పురస్కారం, 2023లో నల్లూరి రాజలక్ష్మి స్మారక ప్రతిభా పురస్కారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలు ఈవిడికి లభించాయి. 2016లో ఏషియా పెసిఫిక్ హూఇస్ హూ 14 ఎడిషన్లో గుర్తింపు కలిగింది. 2021, 2022, 2024లలో బయోగ్రఫీ ఇండియాలో వీరి బయోగ్రఫీ ప్రచురించబడింది. అంత ఎత్తు ఎదిగిన ఆవిడది ఎంతో సమతుల్యమైన వ్యక్తిత్వం, అతి సౌమ్యంగా సాధారణంగా ఉండే వ్యక్తిత్వం. ఆవిడ మా స్నేహభారతి శ్రోతలతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చేశారు. మరి ఆలస్యం చేయకుండా ఆమె ఎలా అంచెలు అంచెలుగా ఎదిగారు, వాటి వెనక ఆమె కృషి, కుటుంబ ప్రోత్సాహం, పట్టుదల ఇవన్నీ ఎలా తోడ్పడ్డాయో ఆమెనే అడిగి తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, స్వాగతిద్దాం శ్రీమతి ఆశాజ్యోతి గారిని. నమస్కారం అండి ఆశాజ్యోతి గారు.
1: నమస్తే నీలిమ గారు.
0: మా స్నేహభారతి కార్యక్రమానికి మీరు రావడం మేము చేసుకున్న పెద్ద అదృష్టం అండి.
1: ధన్యవాదాలు.
0: ఎందుకంటే మీ గురించి నేను ఇంట్రొడక్షన్ లో మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు మీ అవార్డ్స్ అన్ని చెప్పాను, మీ బాల్యం గురించి కొంచెం చెప్పగలరా?
1: తప్పకుండా నీలిమ గారు. నన్ను ఆహ్వానించినందుకు ఆల్ ఇండియా రేడియో బెంగళూరు వారికి, స్నేహభారతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యం అనంతపురంలో సాగిందండి. అక్కడే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఎల్ఆర్జి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. తర్వాత అమ్మకు మదనపల్లికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మదనపల్లిలో మిగిలిన చదువు కంటిన్యూ చేశాను. తిరిగి మళ్ళీ 10వ తరగతి అనంతపురం వచ్చేసాము. నాన్న కూడా తెలుగు ప్రొఫెసర్ గా చేశారు. ఆ ఉద్యోగం చేస్తూ ఉండగానే వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు నాన్న. నేను పుట్టగానే నాన్న ఆశాజ్యోతి అని పేరు పెట్టారు. నా పేరు మీద పుస్తకం కూడా రాశారు. 2025లో సీనియర్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను. నేను 2011 నుంచి రిటైర్ అయ్యేదాకా తెలుగు శాఖకు అధ్యక్షురాలుగా ఉన్నాను. 67 ఏళ్ల సర్వీస్ అండి బెంగళూరు విశ్వవిద్యాలయంలో నా ఉద్యోగ ప్రస్థానం.
0: చాలా సంతోషం అండి. మీరు తెలుగు కాదు, కన్నడ కాదు, ఇంగ్లీషు, రష్యా, హిందీ, ఇన్ని భాషలు, మీకు అది కష్టం అనిపించిందా తేలిక? మీకు
1: కష్టం అస్సలు అనిపించలేదండి. నాన్న ప్రోత్సాహం, నా విద్య వెనుక, నా చదువు వెనుక చాలా ఉంది. నేను 10వ తరగతిలో ఉండగానే రష్యన్ లాంగ్వేజ్ లో చేర్పించారు. సర్టిఫికేట్ కోర్సు చేశాను, డిప్లొమా కోర్సు చేశాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అలాగే డిగ్రీలో ఉండగా, ఇది 10th క్లాస్ లో జరిగిన విషయం, డిగ్రీలో ఉండగా మా ఇంటి ఎదురుగా అక్కడ శ్రీనివాసాచార్యులు గారు అని ఉండేవారు. ఆయన దగ్గర ఆదివారాలు

0: సంస్కృత పాఠాలు నేర్చుకున్నాను, విచక్షణ అభిజ్ఞ పరీక్షలు పాస్ అయ్యాను. అలాగే నాతో పాటు చదువుకునేటువంటి ఒక హలీమ అనేటువంటి నా క్లాస్మేట్ పేద విద్యార్థిని, తనకు సమయం ఉన్నప్పుడెల్లా పాఠాలు చెప్తూ ఉండేది. ఆమె దగ్గర నేను మధ్యమ ప్రవేశిక రెండూ ముగించాను. అలాగే ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సందర్భంలో కన్నడ కోర్సు అప్పుడే ప్రారంభించారు. సుమారు 70 మంది దాకా చేరాం మేము అందులో. యూనివర్సిటీ ఫస్ట్ టాప్ లో నిలిచాను నేను కన్నడ సర్టిఫికేట్ కోర్సు లో విత్ 90%. నా తర్వాత వచ్చి సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 70% వచ్చాయి మార్కులు. నేను 90%తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను. మా వారు తమిళ ప్రాంతం కాకపోయినా చిత్తూరు బార్డర్ కావడం చేత వాళ్ళు ఇంట్లో అంతా తమిళం మాట్లాడుకుంటారు. తమిళం తెలుసు. సో ఇన్ని భాషలు ఉండడం వల్ల ఈ భాషలు నేను నేర్చుకోవడానికి నా మొదటి ప్రోత్సాహం అమ్మ నాన్న. నాన్న బాగా చదవమని చెప్పేవారు ఎప్పుడు కూడా. అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో 7:30 రవ్వ శ్రీహరి గారు సంస్కృత పాఠాలు చెప్తుండేవారు. ఆ పాఠాలు కూడా వినమని చెప్పేవారు ఆయన. అలా వినడం అలవాటై భాషల పట్ల మమకారం, సాహిత్యం పట్ల ఒక ఇష్టం అన్నవి ఏర్పడ్డాయి బాల్యంలోనే. అది నేను కర్ణాటకకు వచ్చిన తర్వాత కూడా ముందుకు వెళ్ళడానికి చాలా దోహదపడ్డాయి అని అనిపిస్తుంది. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సాహిత్యాల పట్ల ఒక అవగాహన ఏర్పడడానికి అవకాశం నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ భిన్న భాషలు.
1: లవ్లీ. రచయిత్రి, అనువాదకురాలు, కవిత్వం, వీటిలన్నిటిలో మీకు ఇష్టమైన ప్రక్రియ అంటే చెప్పడం కష్టం కానీ
0: నిజమే. తప్పకుండా కష్టమేనండి. అన్ని నచ్చుతాయి. కవిత్వం రాయాలనిపిస్తుంది, కథలు రాస్తూ ఉంటాను, అనువాదాలు చాలా ఇష్టం. కన్నడలో గీతా నాగభూషణ రాసినటువంటి బదుకు నవలను తెలుగులో బదుకుగా అనువాదం చేశాను సాహిత్య అకాడమీకి. అలాగే రాఘవేంద్ర పాటిల రాసిన తేరు నవలను తెలుగులోకి అనువాదం చేశాను సాహిత్య అకాడమీ కోసం. రెండు భిన్నమైనటువంటి ధోరణులతో సాగేటువంటి నవలలు రెండు. కలబుర్గి ప్రాంతంలో ఉన్న భాష, ఆ మాండలికం వేరు. ఈ తేరు నవల రాఘవేంద్ర పాటిల రాసిన శివళ్ళి గ్రామం చుట్టుపక్కల ఉన్నట్టు గోకాక్ ప్రాంతంలో ఉన్న కన్నడ భాష వేరు. అప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే మాండలిక పదాల మీద పదకోశాలు, నిఘంటువులు రావలసిన అవసరం ఎంతో ఉంది. మనం పైకి మాట్లాడుతున్నటువంటి భాష ఒకలా ఉంటుంది కన్నడ, మాండలికాలు ఆయా ప్రాంతాలకు వెళ్లే కొద్దీ చాలా మారిపోతాయి. అంటే కన్నడ భాష వచ్చు మాట్లాడగలం, మా సాహిత్యపరమైనటువంటి పుస్తకాలు ఏదో చదవగలని తప్పితే మాండలికంతో బలమైనటువంటి ఇతివృత్తాలతో, కంటెంట్తో వచ్చేటువంటి పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే మనలాంటి అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ కి అది చాలా ఆ ప్రాంతం కలబుర్గి ప్రాంతం వాళ్ళకి అది సులభం. నాకు అది సులభం కాలేదు. చాలా ఒక్కొక్కసారి కొన్ని పదాల కోసం 6 నెలలు నేను అనువాదాన్ని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. తేరులో కిళ్ళి క్యాతరు అనేటువంటి ఒక పద ప్రయోగం ఉంది. చాలా మందిని అడిగాను ప్రొఫెసర్స్ తో సహా, ఆ కిళ్ళి క్యాతరు ఏంటో చెప్పలేకపోయారు కన్నడ ప్రొఫెసర్సే. ఎందుకు అంటే ఆ శివళ్ళి గోకక్ ప్రాంతం వాళ్ళు మాత్రమే చెప్పగలిగినటువంటి పద ప్రయోగం. ఎంత మందిని అడుగుతున్నా అది అర్థం కావడం లేదు. అలా అని చెప్పి ఏదో ఒక పదం అనువాదం రాసేసి పుస్తకాన్ని నేను అనువాదం చేసేయచ్చు, అలా చేయడానికి నా మనసు అంగీకరించలేదు. ఇలా అందరినీ అడుగుతున్న సందర్భంలో ఒక్కసారి ఒక అకాడమిక్ కౌన్సిల్ మెంబరు శైలజ అనే ఆవిడతో మాట్లాడుతున్నాను. ఆవిడ తెలుగు బార్న్ అండ్ బ్రాటప్, తెలుగు ప్రాంతం ఆవిడే, కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఆమెను అడిగితే ఆమె వెంటనే ఎవరికో ఆ శివళ్ళి గ్రామంలో వాళ్లకు ఫోన్ చేసి ఈ కిళ్ళి క్యాతర్ అంటే ఏమిటి అని అడిగారు. ఆవిడ అడిగితే తోలు బొమ్మలు ఆడించే వాళ్లను కిళ్ళి క్యాతరు
1: అంటారు.
0: నేను చిన్న కవిత చదువుతాను.
1: చదవండి. సరే.
0: అమ్మ, మా అమ్మను నేను చాలా దూరం చేసుకున్నానండి. ఆవిడ పోవడం వల్ల నేను చాలా ఒక రకంగా మానసికంగా ఒంటరిని అయ్యాను అని అనిపించింది. అమ్మ మరణించడం వల్ల నా పుస్తకాలు చాలా వరకు అమ్మకే అంకితం ఇస్తూ ఉంటాను. ఆశాజ్యోతియం అనే పుస్తకంలో ఒక మాట రాశాను అమ్మకు అంకితం ఇస్తూ, నా కళ్ళు వర్షించినప్పుడల్లా అక్కడున్న నీ పాదాలు తడుస్తుంటాయి అనుకుంటాను అని. ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక దుఃఖం వస్తుంది. అది చాలా సందర్భాల్లో పెయిన్ గా ఉంటుంది గుండెలో. ఆ దుఃఖాన్ని నేను ఎలా చెప్పాలి మా అమ్మకు, ఆమెకు ఎలా తెలియజేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నా కళ్ళు వర్షించినప్పుడెల్లా అక్కడ నీ పాదాలు తడుస్తున్నాయి అనుకుంటాను అని మాట రాశాను. ఆశాజ్యోతి వ్యాసవిపంచి అని 2025లో తీసుకొచ్చాను. నా పరిశోధనాత్మక పత్రాలతో కూడినటువంటి సంకలనం అది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని కూడా అమ్మకు అంకితం ఇచ్చాను. అమ్మకు రాసిన కవి

0: చరిత్రను మాత్రం చదివి వినిపిస్తాను.
1: తప్పకుండా అండి, తప్పకుండా.
0: దానికి పెట్టిన నేను పేరు అమ్మకు మరోసారి. బాల్యంలో అమ్మను వాటేసుకుంటే అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతి ఫలానా అని తెలియదు, అయినా అదో ఆనందం. ఈ పుస్తకం అమ్మకు ఇస్తుంటే అమ్మను వాటేసుకున్న అనుభూతి. పుస్తకం ఎదకు హత్తుకుంటుంటే అమ్మ వాసన ఆవరించుకున్నట్టుంటుంది. సంసారం నడపడంలో అమ్మ శ్రమ అర్థమైనట్టుంటుంది. అమ్మ మౌనం వెనక నాకు అర్థం కాని అగాధం ఉంది. నేను అర్థం చేసుకోలేని అంతరార్థం ఉంది. నా అమాయకత్వానికి ఎంత నవ్వుకుందో. ఏమైనా అమ్మ అర్థమైతే ప్రపంచాన్ని జయించినట్లే. ఈ పుస్తకం అమ్మకు కానుక కాదు, అమ్మను వాటేసుకున్నట్టు, అమ్మ పరిమళం నన్ను ఆవరించినట్టు. అందుకే మరోసారి అమ్మకు నా పుస్తకం అంకితం.
1: అబ్బా మధురం,
0: థ్యాంక్ యూ అండి.
1: మీకు అంతర్జాతీయ సదస్సులు,
0: అంతర్జాతీయ సదస్సులు విషయం ఏమిటంటేనండి, మా వారు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అండి, హీజ్ ఎ డైరెక్టర్. ఆయన వివిధ దేశాలలో సమావేశాలకు కాన్ఫరెన్సెస్ కు వెళ్లేవారు. నేను పార్టిసిపెంట్ గా వెళ్లేదాన్ని. తెలుగు భాషకు కూడా, తెలుగు సాహిత్యానికి కూడా మనం ఏదైనా మేనేజ్మెంట్ ఏరియా ఆ ఫీల్డ్ లో మనం ఏదైనా ఎంప్లాయబిలిటీ ఎలా ఆ అటువంటి అంశాల మీద నేను అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ కాన్ఫరెన్సెస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆయనతో పాటు వెళ్లేదాన్ని, నేను పార్టిసిపెంట్ గా వెళ్ళి వచ్చేదాన్ని. దీని వల్ల ప్రపంచ దేశాలలో భాషలు ఎలా ఉన్నాయి, సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, మన దేశంలో మన తెలుగు సాహిత్యంలో మనం చేస్తున్నటువంటి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమావేశాలు ఎలా సాగుతున్నాయి, అంతర్జాతీయ భాషలలో ఆ దేశాలలో ఎలా ఉంది అన్నటువంటి ఒక సాదృశ్య భేదాలను నేను అర్థం చేసుకోవడానికి అవకాశం లభించింది. 2018లో గ్రీస్ లో ఒక కాన్ఫరెన్స్ కు వెళ్తే ఈహుద్ ఓల్మర్ట్ అని ప్రెసిడెంట్, 2006-2008 దాకా ఆయన ప్రెసిడెంట్, ఆయన నేను కట్టుకున్న చీర, నేను పెట్టుకున్న బొట్టు చూసి ప్రత్యేకంగా నన్ను పలకరించి నాతో ఒక ఫోటో తీసుకున్నారు. అంటే మన సంస్కృతి ఇతర దేశాల వాళ్లకు ఎంత ఆదర్శవంతంగా ఉంది, ఎంత గౌరవించదగినటువంటి భారతీయ సంస్కృతిలో మనం ఉన్నాము అన్నది మనకు అర్థం అవ్వడమే కాకుండా, మన సంస్కృతి భిన్న వ్యక్తిత్వాలకు, భిన్న భాషలకు, భిన్న సాహితీ పరులకు గౌరవించదగినట్టుగా ఉంది, గౌరవించేటువంటి స్థితిలో మనం ఉన్నాము, మన భారతదేశ సంస్కృతికే ఆ చైతన్యం ఉంది, ఆ జాగృత లక్షణం ఉంది అని నేను అనుకున్నాను. ఆయన 10 నిమిషాలు మాట్లాడారు నాతో. అంటే మధ్యలో ఇంకొకరు ట్రాన్స్లేటర్ ఉండి ఆ మాట్లాడడానికి ఒక దారి ఏర్పడింది అనమాట. అంటే ఏంటి తెలుగు భాష అంటున్నావు, తెలుగు లిటరేచరు, తెలుగు ప్రొఫెసర్ అంటున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే మీలాంటి వాళ్ళు పరిచయాలు అవుతాయి అన్నదే కదా. అంటే మన చైతన్యం ఇంకొక చైతన్యం చూడడానికి అవకాశం ఏర్పడింది. ఈ సాహితీ చైతన్యం అన్నది విస్తృతమైనది, ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయగలిగేటువంటి అవకాశం. అలా ఆయనతో అవకాశం ఏర్పడింది, పరిచయం కలిగింది.
1: చాలా సంతోషం. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రచయితలు ప్రత్యేకంగా ఎవరైనా చెప్పగలరా?
0: నాన్నండి,
1: మీ నాన్నగారు.
0: అంటే ఆ అటువంటి వాతావరణంలోనే పెరిగాను. అంటే నాన్న రాసిన ప్రతి కథ, ప్రతి కవిత ఏం చేసేవారంటే ముందు అమ్మకు మాకు చదివి వినిపించేవారు. అలా ఆయన సాహిత్యం చదవడం వినడంతో దాని పట్ల చాలా మమకారం ఏర్పడింది. అంటే నేను వెంటనే ఈ రంగంలోకి, సృజనాత్మక కోణంలోకి దిగలేదు కానీ పర్స ఉంది అని నేను రాసే కొద్దీ, ఇలా కవితలు రాస్తున్నప్పుడు, కథలు రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతోంది. అది నాన్నలో ఉన్నటువంటి లక్షణం. చిన్నప్పటి నుంచి మాలో ఆ భాషల పట్ల, సాహిత్యం పట్ల, ఆయన రచన పట్ల ఒక అవగాహన ఏర్పడడానికి దారులు వేసింది. మాత్రం
1: మీకు గర్వంగా అనిపించే ఇన్ని అవార్డ్స్, 1990 నుంచి మీకు అవార్డ్స్ రావడం మొదలెట్టాయి మీ రచనలకి, దాదాపు 2022 వరకు వచ్చాయి అనుకుంటా కదా.
0: ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా
1: 2025లో కూడా వచ్చింది కదా.
0: ఈ ఇయర్ లో
1: ఈ అన్ని అవార్డ్స్ లో మీకు
0: ఆనందం కలిగించిన
1: అవార్డు
0: నా గోల్డ్ మెడల్ ఫర్ మై PhD అండి. ఆధునిక ఆంధ్ర కవిత్వంలో జానపద ఇతివృత్తం అన్నటువంటి అంశం మీద నేను సిద్ధాంత గ్రంథం PhD చేశాను. తుమాటి దొణప్ప గారి అవార్డు వచ్చిందండి, దాని గోల్డ్ మెడల్ వచ్చింది.
1: అది 1990.
0: అంటే మన కృషికి కష్టం, ఈ నా ఈ కష్టం వెనుక నాన్న ప్రోద్బలం అండి. అంటే PhD అప్పటికే నేను బెంగళూరు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్గా జాబ్ చేశాను, జాబ్లో జాయిన్ అయ్యాను. ఉద్యోగానికి 2 నెలలు లీవ్ పెట్టేసి అనంతపురం వెళ్ళి కూర్చొని ఏక దాటిగా PhD సిద్ధాంత గ్రంథాన్ని ముగించామన్నమాట. రా

0: రెండు మూడు అయినా కూడా నేను నాన్న కూర్చొని రాస్తూ ఉండేవాళ్ళం. నేను రాసిన దాన్ని ఆయన చూసేవారు కరెక్ట్ ఉందా లేదా. గంటలు గంటలు లైబ్రరీలో గడిపిన సందర్భాలు ఉన్నాయండి. చాలా బాగా అంటే ఆ పునాది పడ్డం వల్లనే ఈ అధ్యాపక రంగంలో తట్టుకుని నిలబడగలిగాము అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. చిన్నప్పుడు మనం ఎలా చదివాము, మన విద్యాభ్యాసం ఎలా సాగింది, రీసెర్చ్ పరిశోధనలో ఎలా కృషి చేశాము, ఈ పునాదుల మీదే మన ఉద్యోగ జీవితం ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటాను.
1: కరెక్ట్,
0: అది గౌరవాన్ని కలిగిస్తుంది అని కూడా భావిస్తారు.
1: ఒక్కదానికి ఒక్కదానికి అలా కనెక్షన్ తీసుకుంటూ మీరు అల్లుకుపోయారు చూసారా, తీగలాగా అలా పైకి వెళ్ళిపోయారు కదా. అది అలవర్చుకోవడం ఎంత కష్టం, ఎంత ఏంటది, అది ఎలా వస్తుంది అది?
0: నిజమండి, చాలా కష్టం కూడా. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న ఎంతో మంది స్కూల్ టీచర్స్గా ఆగిపోయారు. అంటే బీఏ చేయగానే బీఈడికి
1: అంతే,
0: అవి చేయడం ఎక్కడో చోట గవర్నమెంట్ నోటిఫికేషన్ రాగానే అప్లై.
1: అంటే మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి, మీరు ఎంచుకున్న ప్రాంతానికి మిగతా వాళ్ళకి తేడా ఏంటి, ఎలాగా?
0: కుటుంబ నేపథ్యమేనా? నాన్నేనండి. నాన్న చిన్నప్పటి నుంచి ఒక మాట అనేవారు, మీరు చదివి ఉద్యోగాలు చేసి మీ కాళ్ళ మీద నిలబడితేనే మీకు పెళ్ళిళ్ళు అని. ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడాలి అన్న మాటే ముఖ్యం జీవితానికి ఉన్న అంతరార్థం ఈ జీవితంలో ఇప్పటికి బాగా ఇంకా బాగా అవగాహనకు వచ్చింది. నాన్న అలా అంటుంటే అది బాగా మైండ్ లో సింక్ అయిపోయిందండి. మనం చదవాలి, చదివి తీరాలి, ఉద్యోగం చేయాలి. అంటే సమాజం ఎలా ఉందంటే అండి, ఆడపిల్ల ఎంత చదువుకున్నా కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎన్నో సమస్యలు. బాగా చదువుకుని లక్షలు సంపాదిస్తున్న అమ్మాయిలు కూడా భర్తల చేతిలో అనుభవిస్తున్నటువంటి దారుణమైన స్థితిగతులు
1: చాలా
0: భరించలేమన్నమాట,
1: ఎక్కువైపోతున్నాయి.
0: అటువంటి వాటిని ఆయన ముందే ఊహించి కట్టుకున్నవాడు ఎలా ఉంటాడో అన్నది ఆయనకు ఒక భయం. బాగా కష్టపడిపోతూ ఉంటారు. ఒకటిన్నర నెల నా పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉండడానికి అవకాశం, ఏ జాబ్ లోనూ ఆ రకమైనటువంటి వెసులుబాటు లేదు అన్నది ఆయన. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు ఒక బలమైనటువంటి పునాదిని కోరికను కలిగిస్తాయి అనడానికి నాన్న చాలా చైతన్యవంతమైన శక్తి అండి.
1: మహిళగా ఏమైనా సవాళ్లు ఎదుర్కొన్నారా?
0: తప్పకుండా చెప్తాను. అందరితో నువ్వు ఎలా స్నేహంగా ఉండగలవో నీకు చెందిన విషయం
1: అది.
0: నిన్ను వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరా అన్నది వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ స్థితిని పరిస్థితిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అన్నది నీకు సంబంధించిన విషయం. కాబట్టి ఇలాంటి సమాజంలో ఇలాంటి వ్యక్తుల మధ్య మనం ఉన్నాము అన్న ఒక జాగృతి తత్వం, ఒక అవగాహన చైతన్యం మీ అందరి ఉండి తీరాలి.
1: వేరే సంస్థల్లో ఎక్కడైనా పనిచేశారండి?
0: ఇక్కడ నేను గౌరవంగా చెప్పదలసిన విషయాలు ఏమున్నాయంటే, యూజీసీ జేఆర్ఎఫ్ నెట్ పేపర్ సెట్టింగ్ లో గత 22 ఏళ్లుగా చేస్తున్నానండి. గత 6-7 సంవత్సరాలుగా కమిటీకి చైర్మన్ గా చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఒక మహిళ న్యూఢిల్లీలో యూజీసీలో పేపర్ సెట్టింగ్ లో ఉండడం అన్నది లేదు. అంతేకాదు ఒక ఉమెన్ కమిటీకి చైర్మన్ గా కన్వీనర్ గా చేయడం అన్నది కూడా తెలుగు సబ్జెక్ట్ విషయంలో లేదు. అది చాలా గౌరవంగా భావిస్తాను. ఇంకొకటి, నాక్ సంస్థ గురించి మీకు తెలుసు,
1: కౌన్సిల్.
0: అది ఏం చేస్తుంది అంటే డిగ్రీ కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు గ్రేడ్స్ ఇచ్చేటువంటి సంస్థ. ఆ సంస్థలో నేనున్నాను. చాలా విశ్వవిద్యాలయాలకు నేను కమిటీ చైర్మన్ గా వెళ్ళాను. 2025లో డార్జిలింగ్ లో బిర్సా ముండా కాలేజ్ కి నేను కమిటీ చైర్మన్ గా వెళ్ళి ఆ కాలేజీని అక్రిడేషన్ ఇవ్వడానికి నాకు అవకాశం నాకు కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో నాకు తెలిసి నా ఇరుకలో ఏ తెలుగు ప్రొఫెసర్ నాక్ లో లేరు, ఎస్పెషలీ ఉమెన్ అసలే లేరు. ఇవి తెలుగు భాషా సాహిత్యాలకున్న గౌరవంగా నేను భావిస్తాను. అలాగే కర్ణాటక స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ తిమ్మేగౌడ్ గారు NEP 2020 పాఠ్య ప్రణాళిక రచనను రూపొందించే సందర్భంలో రాష్ట్రమంతటికీ కలిపి 33 కమిటీలను ఏర్పాటు చేసి 32 కమిటీలకు వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్ ని చైర్మన్ గా చేసి ఇండియన్ అండ్ గ్లోబల్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక కమిటీలో 9 భాషలకు ప్రొఫెసర్ ఆశాజ్యోతిని కమిటీ చైర్మన్ గా చేసి NEP 2020 సిలబస్ ఫ్రేమ్ చేయడంలో నాకు ఒక అవకాశం కలిగి 9 భాషలు అంటే ఇండియన్ అండ్ గ్లోబల్ లాంగ్వేజెస్, తెలుగు, మలయాళం, తమిళం, అరబిక్, పర్షియన్, ఇలా 9 భాష, జర్మన్, గ్లోబల్ లాంగ్వేజెస్తో పాటు

0: మీది భాషలకు సంబంధించి. మిగిలిన 32 కమిటీల్లో కామర్స్ అంటే కామర్సే ఉండేది, మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ మాత్రం ఉండేవి, బయోలాజికల్ అంటే బయోలాజికల్ సైన్సెస్ ఉండేవి. నా దగ్గరకు వచ్చేసరికి 9 భాషలు కావడంతో 9 భాషలలోనూ నేను పాఠ్య ప్రణాళికను NEP 2020 రూపొందించడం చాలా గర్వంగాను గౌరవంగాను భావిస్తాను.
1: మీ గురించి రచనల గురించి ఎక్కడైనా చదవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఈ ఇంటర్వ్యూలో చాలా మీరు చెప్పినందుకు అండ్ విన్న మా శ్రోతలందరూ చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతారని అనుకుంటూ
0: థ్యాంక్ యూ.
1: మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొన్ని మాటలతోటి మళ్ళీ ఇంటర్వ్యూ.
0: శ్రోతలకు, స్నేహభారతి శ్రోతలకు ధన్యవాదాలండి. మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
1: ధన్యవాదాలండి. నమస్కారం. మీరు ఇంతవరకు శ్రీమతి ఆశా జ్యోతి గారి పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి మా ఈ స్నేహభారతి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి కలుసుకునేంత వరకు సెలవు. మరి నమస్కారం.